పసిఫిక్ మ్యూజిక్ లో రేడియో వనువాతు కింగ్డమ్ విత్ తోంగా. Beat for Solomon Islands.

0: ఉత్ఫుల్ల ట్యూస్డే నైట్ లో యువయు లిసనికంలో రేడియో వనవాతు సెలక్షన్ బ్లొంగోల్ గీత మ్యూజిక్ యూ హారం ఆఫ్టర్ లాంగ్ ఫైనాన్షియల్ లిటరసీ రేడియో ప్రోగ్రామ్ బ్లాంగ్ నేషనల్ బ్యాంక్ బ్లాంగ్ వనవాతు ఎగిటమస్ లాంగ్ బ్రయన్ తోసిరో వెమి విన్ సర్వీస్ తప్పితే యుమి లో సవి గివెం ఒల్గిత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లో సైడ్ బ్లాంగ్ ఒల్గిత ఫైనాన్షియల్ రెవెన్యూ యూ సవి మెకెమ్ ఎన్ సైడ్ లాంగ్ హోమ్ Emi half past eight lo Radio Vanuatu. Time now you me to come plong kat voice plong province long Shefa. Now yawe Shefa province emi sta predi plong celebrate them Shefa day lo this coming Friday.
1: Hello, yaw ratana ratafia province.
2: Awo ni firang o awo fi province is Shefa.
1: Hello, na yaku kresta di leo na mainin penamba province.
3: Hello, minun ako sa awa Sanil, minun ako na uta Malamba province.
4: Punta ka na rata maambo, saan maapang yun. Lumboy na kasundo.
5: Notangwerla, Torpa Province.
6: Hemia emi voice plong province program. Emi voice plong tafia, seva malamba, penama, sanma, motorpa province. Long Monday, kasem Saturday. Voice plong province, hemi talk about olketa development issue, mo achievement, ways that happen long olketa province. Long Radio Vanuatu, we hemi voice plong yumi.
0: Welcome long voice plong Shefa province long week ya wabambai emi tekem you plong staff with them